మందార రామాయణుడు బర్పి సత్యలు కథ పుర్లు పుండు గురికారే మలెమగలే మోకెద బాలే ఉండె చక్కులిద అర్తిద ఆనె మోనె తుండు దాడే కుడరి కైదు పత్తిన స్వామి పనొందు గణపతి దేవేరిని సుగితొందు తుళు బాసెగు మామల్ల మహాకావ్యను కొర్తిన మందార కేశవ భట్రు నూత్త ఎడమ వరుసద పిరవు కుడ్లద కుడుపుద మందార పంపి జాగేడు పుటియేరు. కన్నడ పండితేరాదు, యక్షగాన అర్థదార్యాదు, ఒరి మాస్టర్ ఆదు. భాష బతుకుద ఒట్టుగు సమాజను కఠినారు. ఆర్న బరవు పండ అవు దింజిది కడలు. ఏరాండల తుళు భాషేను బతుకును తెరియోడాండ ఐ మందార రామాయణ ఓదియడయావు. పొర్లుద భాష తుళు సంస్కృతిద పొలబు, తుళునాడుద భూతకోల నేమనెరి తుళువేర్న కృషి బతుకు ఉనేను మాత కన్నుగు కట్టులేక కుర్తినారు మందార కేశవ భట్రు. సారత్వర్మనుత్త పద్నెడమనే ఇసవిడు పుట్టిన మందారదారెగు ఆ కాలద పొర్ల బతుకు బడవుద బతుకు బెగరుద బతుకు మెయ్ మనసుగు దింజొందు అరెన నాలైద కొడిట్టు అప్పె సరస్వతి గొబ్బుదు నలిదిన పొర్లే అరెన బాసెద పర్తే అందు పనులి. ఇనిత్త ఈ గేనద నడెట్టు యాన్ పనరైత్తిని మాన్యకిర్దు కుటుంబతాంకిన మలెకుడియే ఎళువెరు జోగిలే మాయద మైమెగు తరెతగ్గాదు బుడెది బాలెలేను బుడుదో తమసా తుదెత్త బరిట్టు అత్తసద మరత్త అడిట్టు కుల్దు రామమంత్రును పనొందు పుంచద బాలె ఆదు వాల్మీకి ఋషి ఆతిన కథెనే మందార రామాయణ. ఐటు బర్పిన ఉంజి సత్యలోకద దిన్న బన్నద పొర్లును బెర్మదేవెరే ఇర్మెనను ఎంచ పంతేరు పంపిననే ఈ గేనెద నడే. ఒరి కవి మనసు మల్తేడా ఏళేళు పద్నాలు లోకును భూమికి కనవలి పంపినెక్కు నంకు సాక్షి ఈ సత్యలోకద దేకిద సూకే. ముల్ప తమసాతుదే బరిట్టు ఎతోకాల రామమంత్ర కేన్నగా ఆ జాగు కాలద గుణొట్టు పొలీదు నుంగెలు గెల్లు బూర్దు పరందు ఇరె తాల్దు అరెగాల మరియాల నుంగొందు కురియొందు పొడి గొబ్బరుగు ఇంబాదు నైకుంబాదు ఉదల్ద సంసారుగు ఇంబాదు పోండు. ఇంచిన ఎతోకాల సందునగా సత్యలోకుడు నిత్య నడపు కట్టలేదంచ బెర్మదేవెరెన సభె కూడుగే. వజ్రద కమ్మొలెగు నీలి కల్ల బోదిగేలు మంజలు పాదట్టిగె కెంపు తోళు జంతిలు పచ్చ ముచ్చిగెద మాణికద కట్టుగు అవులు నేలు ముత్తుద జల్లి నడుట్టు పకళద గొండెలేడు మెరెపి చావడిద తరెట్టు ఒంజి మిత్త జగలిద నడుట్టు బంగార్ద తామరద పీటోడు ఆ నాలు మోనెద బెర్మదేవెరే దత్తమర్గిలిడు జక్కెలిడు అడ్డ బీణెనొంజెను దీదు కుల్ది తింగొలుద మెయ్ రంగుడిత్తిన బరవు దప్పే సరస్వతి జతెట్టిత్తి చావడిడు దేవెర్కులు ఋషి ముని నారదెరు నెలొట్టు ఉరే పిలిత చర్మ బుడ్పాదు సాలాదు కుల్దిన పొర్లుదానెందు పనడు తింగొలు బొల్పు కొడిదొంబు సమ బెరకే ఆయినంచిన బొల్కిరిడు నాలు మార్పు దూరుడు పత్తి పొల్లు దూజిద కన్ను తోజునంచిన బొల్పుగు అవులుత్తి ఋషికులెన భస్మ పూజిన మోనెడిత్తి కరి కప్పు గడ్డోలు పాక పాయాతి పింగార బొల్పు గడ్డోలు పాక మెంచొందు ఆ సభెత్త కలె బాది ఏరాదు మెరెపాండు. ఇంచిత్తి బెర్మదేవెర సభెట్టు కూడించి తెరిది జోగిలు దేవెర్కులు మాత బెర్మదేవెర కారుగడ్డ బూరునే తూదు మాతెర్ల లక్కొండ్లే లక్కొండ్లే మాతెర్ల కులోండ్లే కులోండ్లే నికలే తపస్సుద బలొట్టో ధర్మ నిలయాదుప్పుడు ఈ మాతలోకులేడు. దాని బత్తరిత్తే పొస శుద్ధి దాదగే పన్లేందు పండిని లక్కుదు ఒరియొరియే కై ముగిదు ఓ దేవెరే పగెలు బొల్పుడు
ಇರ್ಲದ ಕತ್ತಲೆಡು ರಾಮ ರಾಮಾನ್ಪಿ ಮಂತ್ರ ಮಯಮಯ ತೋಜಿತ್ತಿನವು ಕಣ್ಣು ಕಲೆ ಒಂದುಂಡು ಬೀಜು ಗಾಳಿಗೆ ರಾಮ ಮಂತ್ರ ಕೊಲ್ತೊಂದು ಎನ್ನ ಮೇ ಇರ್ಮೆ ನಾಪುಂಡು ಕೇನುನ ಒವ್ವೇ ದನಿಗೆ ದೆಂಗಾದು ರಾಮ ಮಂತ್ರನೇ ಕೆಬಿಕ್ಕಿ ಕೇನುಂಡು ರಾಮ ಮಂತ್ರನೇ ಕಮ್ಮೆ ನೋಡು ಕಮ್ಮೆನಾದು ಬರ್ಪುಂಡು ಉಸುಲುಡು ಮೂಂಕುಗು ಪರಿ ತಿನ್ಪಿ ತೆನಸಿಡು ರಾಮ ಮಂತ್ರ ರೀತಿಯಾದು ನಾಲೈ ಅಡರಿ ಪನ್ಪಿ ಲೆಕ್ಕ ಪರಪು ನೀರ್ದವಲು ತೂಟ್ಟು ಈ ನೆಲೊಟ್ಟು ಈ ಬಾನೋಡು ಒರ್ಮೆಲ ರಾಮ ಮಂತ್ರನೇ ನಿಲ್ಕೆ ದಿಂಜಿದು ಈ ನರಮಾನಿಲು ಈ ಮುರ್ಗೊಲು ಈ ಪಕ್ಕಿ ಪರಣೆಲು ಈ ಲೆಕ್ಕದಾಂತಿನ ಜೀವಲೋ ಬಿತ್ತಿಳ್ಡು ಅರಳ್ದಿ ಪೂ ಜೊಂಕಿಲ ನಡುಟ್ಟುತ್ತಿ ತುಂಬಿ ತೊಡ್ಡೆದ ಕಮ್ಮೆನ ದಂಚ ಮನಸಿಡು ಉಲ್ಲಾಸ ತಮೆಲೊಂದುಂಡು ಉಂದು ಸತ್ಯಲೋ ಕೊಡು ಬೆರ್ಮದೇವರೆ ನಿಲೆಟ್ಟು ನಡತಿ ಕತೆ.

0: కాతరుడు పన్నగ ఆయ కారుగడ్డ బూర్దులకు దుపిదాడియే.
1: భారద్వాజ ఆశ్రమ పండ నింజ ఋషికలించిన జాగే అల్ప భారీ మంది వ్యవస్థడు అక్కడ ఉళ్ళేరు. ఆశ్రమ మల్తుంది బెత బేత శిష్యర్ని అక్కడ ఉళ్ళేరు. అగిలి పొడిచిన ఆమోద ప్రమోదకులు అల్ప పొడిన వ్యవస్థ ఉండు. భరతి రామన్ నాడుందు పోయినంచిన పుర్తుడు అల్ప నృత్య సంగీత ఇత్యాది కార్యక్రమంలో భరద్వాజ ఆశ్రమడు మలుదేరింది నాకు గుర్తాపడు. అంచా రామచంద్ర అడిగి వచ్చినంచిన పుర్తుడు నన ఆయకు పొడిచిన పూరా ఉంది ఆతిథ్యను ఏతు సాధ్యను అది భరద్వాజరు మలితెరిగే ఆయన తూద అనగా రామకు భారీ సంతోష అండు. అరేకు కారుగడ్డ బూరుదు అన్న ఆశీర్వాదం పడేది ఐదు బుక్క రామే ఆ ఆశ్రముడు ఉప్పునగానే హనుమంతను కైతాడిగలు ఎత్తగే. తులప హనుమంత నమ్మ ఇదే ముట్ట బత్త నన్న అయోధ్యకు ఒంతే ఉప్పును అండ వేగుడు సీదా పోదు అయోధ్యకు నమ్మ పొగ్గునెగు బదలు ఇంకులు బరందుల్లా పనిపించి వర్తమానును భరతకు తెరిపావును అగత్య ఉండు. భరత అయితే దానే మలుతుంది లేదు గొత్తిజ్జి ఆయన పాతెర కొర్తును 14 వర్ష కరిగినంగే బత్తు సేరువే పండుదు. అంచే అది ఉంజువేలే గళిగే తత్తుండల అవి దానాల మలుతోమే ఐక్యపడాదు. రామలక్ష్మణులు బరందులేరు పనుమ వర్తమానును ఆ భరతకు ఈ తెరిపారకు దుంబొత్త ఈ పోడు పండుదు పనిపెగే. అప్పగా రామదేవుడు పండునంచిన పాతెరును కేనుదు ఆజ్ఞే పండుదు అన్న కారుగడ్డ బురుదు హనుమంతే అల్పడితే పిదాడువే.

0: డ్రాయింగ్ మాస్టర్ని ఏమైనా క్లాస్ కానీ ఉంచి, పీటీ మాస్టర్ని ఏమైనా క్లాస్ కానీ ఉంచి ఎంతసేపు రాస్తా. సో డ్రాయింగ్ మాస్టర్ అనే పీటీ టీచర్ అమ్మకు కన్నడ శిఖైతాడు, అది కూడా హిందీ శిఖైతాడు, బస్సో కొంచెం సబ్జెక్ట్ అదే శిఖైతాడు. తెదడయ కావో ఆచార్యాన్ని వెంగి చిత్రం ఎరికితే తేం పూరాయకు సంఘం సురికెళ్ళి తేం దవనమే వెంగి చిత్రకురం సురికెళ్ళి ఆ టైమర్ ఇండియన్ ఇంక్ అని బ్రష్ని నిబ్బంతమే ఖర్చి. సో తనతోటి ఐడియా తేం దవనమే పుత్ర అంగడి వెంగి చిత్ర తే ముజి సాహిత్యకేకు ప్రవేశిక తల్లిమణియాడు.
1: మాత్రం ఏక తిదళ మళ్ళీ తుమ్క సిక్స్ మరొక అవకాశం నత్లో తిదళ ఐపీఎల్ ముని అసలు ఎందలేరు తుమ్క మస్తు సిక్స్ మర్స్ అవకాశం వెళ్తే అని ఆస్ తుమి బహుశా బ్యాటింగ్ వచ్చే కోచ్ తేలేదు పుణ్యా ఐపీఎల్ ఐపీఎల్ నత్లే పుణ్యా ఆ సాహిత్య కోచ్ తేలేదు
2: అత ఏచం తుమి హజ్జి పూడే మస్తు వాళ్ళ సంగీలైకల తుమ్గెల్ గూరు శ్రీకాంత్ సోమయాజీ తన్ని తుమ్క భైరప్ప ఆలన్నహళ్ళి అనంతమూర్తి మగిరి లంకేష్ అసి సాహిత్యం పురాయి पहिले तू वाजी मागीर बरं म्हणून एक सलह तुमकां दिलेले तशी तुमी तुमगे मस्त साहित्यीक वाजले त्या वाजी निमित्त तुमकां बरोवच्याक साध्य जाली की न्हय स्वतंत्र जावन आलोचन करची तसली एक शक्ती ते वाजूच निम तुमकां मेळ्ळी की कशी
0: ते ऑप्शन टू हांव हायस्कुलांत आसतना हांवें सांगले न्हय कावाचे आमच्या सर असा सेकंड सोमय त्यांची मिसे संघ आयल्या ते आता नांत अभिलाष यस म्हणून त्यांचं भुरगो आयला हंगा अनिशा म्हणून त्यांचे व्हकल आयल्या आमच्या येदोळी त्यांचे एक संबंध एक फॅमिलीचे संबंध म्हणून असा तसे असा. सो त्यांच्या दुवेच्या काजाराक किती नाही म्हाका आपयले हांव गेल्लो हांगा दोन थंय पुताचे काजार मे फस्टाक झाले त्या दीस म्हजी एनिवर्सरी तेतूर म्हाका वचोंक जावना. सो अरियेक फॅमिली फंक्शनाक ते म्हाका आपयतात आणि हा थं वता तो संबंध तसो असा. कमिंग बॅक टू सोमयाजी सर तो तुमकां खबर असा आकाशवाणी येतलो आणि आर्टिस्ट आणि बरो हिंदुस्थानी म्युझिशियन. सो ते काकतळी म्हणतात जस्ट को इन्सिडन्स आयचे प्रोग्राम म्युझिक आम्ही सुरू केला भूषत काही मोहन असले म्हणून नन शिष्यन कार्यक्रम संगीतदली आरंभ आगली. सो हा डिग्रीक वेताना हांवें हे पी यू सींत हिंदी सब्जेक्ट काण गेले पण थंय आमकां कन्नड असो एक बरो मास्टर म्हणलो बालसुब्रमण्य अय्यर म्हणून तोय बरे लिटरेचरा कडेन सपोर्ट करतलो तवळ म्हणसर म्हजे हे पॉप्युलर या लोकां मुगाळ लिटरेचर कितें आसा तातूंत हांव आसलो. पूण हांव डिग्रीक गेल्ले तेदळा सोमयाजी सर म्हणलो आय स्टील रिमेंबर द फस्ट क्लास. फस्ट क्लासीक आतां आमी कोंकणी काव्य रुपां आनी रुपकांत केलें कंपेरेटीव स्टडी केल्या पळय ताचें एक मॉडेल ताणें म्हज्या मुखार दवरलें. द फस्ट क्लासांत आमकां पी यू सींत दोन इंग्लिशाचे हे असले शॉर्ट स्टोरीज असले. वन इज आर के नारायण्स मिसिंग मेल ते मालगुडी डेसांत आसा नो एस्ट्रोलॉजर्स डे म्हणल्याचे एक आसा आनी एक अँटोन चेकोवाची द मॅलेफॅक्टर म्हणून एक काणी. तो फस्ट डे तेदळ आतां पुरा कितें तुमी ओरिएंटेशन आनी आसा पळय तशें ओरिएंटेशन ना डायरेक्ट क्लास इट इज 1986 ऑर समथींग. फस्ट क्लासींत सोमयाजी सर म्हणलो ನೀವೆಲ್ಲ ಏನೇನೋ ಓದಿದ್ದೀರಿ ಪಿ ಯು ಸಿಯಲ್ಲಿ. ಹಾಂ ಫಸ್ಟ್ ಬೆಂಚರ್ ಅಸ್ಲೋ ಕೊಡ್ನೆ ಒಗೋತ್ರಲ್ಲೇ ಕೊಡ್ನೆ ಇವಲೋ ನಾನು. ಹಾಂ ನೀನು ಹೇಳು ಮಾರ ಏನು ಓದಿದ್ದಿ ಯಾವ ಕಥೆಯೆಲ್ಲ ಓದಿದ್ದು. ಐ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಟೆಲ್ಲಿಂಗ್ ಅಬೌಟ್ ಮಿಸ್ಸಿಂಗ್ ಮೇಲ್. ಮಿಸ್ಸಿಂಗ್ ಮೇಲ್ ಏಕ ಸ್ಟೋರಿ ತಾನಪ್ಪ ಅವನನ್ನು ಪೋಸ್ಟ್ ಮ್ಯಾನ್ ಅಸ್ತಾ ತಸೋ ಏಕಲು ಫ್ರೆಂಡ್ ಅಸ್ತಾ ತಚ್ಚ ಫ್ರೆಂಡಚ ದುವೆಚೆ ಕಾಜರ್ ಫಿಕ್ಸ್ ಅಲ್ಲಿ ಅಸ್ತಾ ತದಳ ತಂಚ ಭಾವ್ಯ ಏಕಲು ಎಕ್ಸ್ಪೈರ್ ತಾ ತೇ ಟೆಲಿಗ್ರಾಮ್ ತಕ ಯತಾ ಹಿ ಹೈಡ್ಸ್ ದ ಟೆಲಿಗ್ರಾಮ್ ಮಾಗಿರ ತೇ ತಚ್ಚ ಘರ ಕಾಜರ್ ದೋಂಚೆ ಬರೀ ಪಳೆತಾ ತೇ ಏಕ ಕಾಂಟ್ರಾಸ್ಟ್ ಯತಾ ಮಳ್ಯಾರ ತೋ ಮನುಷ್ಯ ಧರ್ಮ ಮಳ್ಯಾರ ಏಕ ಕರ್ತ ದಾಖಯತಾ ಆಣಿ ತಚೆ ವೃತ್ತಿ ಕಶಿ ಅಸಾ ತಕ ದ್ರೋಹ ಕರ್ತಾ ಮ್ಹಣೋನ್. ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ ಇಸ್ ದ ಮ್ಯಾಲೆಫ್ಯಾಕ್ಟರ್ ಮ್ಹಣೋನ್ ಆಂಟೋನ್ ಚೆಕೋವಚಿ ತಂತು ತೇ ರಷ್ಯಾಚಿ ಕಾಣಿ ತಂತು ರೈಲ್ವೇಚೆ ಪಾಠ ಅಸ್ತದ ಪಳೆ ತಕ ನಟ್ ಗಲ್ತದ ते गांवांत इतले काल डेवलप्त जाल्लो गांव न्ही तातूंत फिशरमॅन कम्युनिटी आसता ताणें ते नट्ट सोरचे आनी तांच्या हाका घालचे गाळा घालचे आनी मसली धरची. एक दीस ताका धरतात आनी मॅजिस्ट्रेटा मुखार वचून रावयतात. मॅजिस्ट्रेटा मुखार रावयल्ले तेडला ताका विचारतात तूं तशें नट्ट आनी परत सोरून व्हरताय डिरेल जाता इतले जाण मरतात सो तूं यू आर रेस्पोन्सिबल फॉर द मर्डर ऑफ 260 पिपल तेडला तो म्हणटा ते नट्ट आसचेत आमकां गाळा घालूंक आसचे मसली धरूंक आसचे ताचे भायर आमकां व्याप्त ना ते नट्ट आमकां केलें दॅट इज इग्नरन्स ऑफ लॉ इज ऑफ नो एक्स्क्यूज म्हणून एक आसा ते देखून ताका शिक्षा आनी दिता ते. सो ताणें कंपेर करून सांगलें आमकां ते मॅन्युफॅक्चर कशें आनी द मिसींग मेल कशें आनी हाचे मदले तापोवत कशें प्रभुत्वाचें कशें हें सांगता. सो ताणें म्हजें एक ओट्टूक समाजाच्या खुशयेन पळोवचें आनी साहित्याच्या खुशयेन पळोवची नदर ती सगळी ताणें बदलून सोडली. सेकंड इयरांत आमकां द स्ट्रेन केस ऑफ बिल्ली बिस्वास आसले अरुण जोशीचे नॉवेल अरुण जोशी बोशा

0: భక్తెరకులు దేవిన బెత్తడిడే, భక్తెరకులు దేవిన బెత్తడిడే.
1: దుంబు అయోధ్యది పిదడదు లంకెగు ముట్ట ఎత్తునంచిన పుత్రుడు రామలక్ష్మణులు సీతే వావా జాగేలకి మంత పోతేరా ఇత్తే తీర్థుడు దగ్గర మిత్తు పోనగల ఆ జాగేలకి పూరా పోడదు భజనికి. ఆ జాగేలకి మంత పోనగా పంచవటి దాడికి ముట్ట బత్తినేట సీత ఇత్తాలు అయ్యేది తీర్థు వన్నగా సీత ఇజ్జాలు రావణే కన్నుంది పోతే ఐకి పోడాదు. ఆ జాగేలను పూరా సీతకి తోజాపేగా రామచంద్రి ముందు నమ్మ బత్తినంచిన జాగేలు ఊ మాత నేను నాడొందు బత్తిన జాగే ఉందు ఉందు పంచవటి ప్రదేశ ఉందు కిష్కిందే ముల్ప కపినకులు మాత ఇత్తునంచిన జాగే అని పండగా సీతకి కిష్కిందిన తూడుదు మనసాడికి తప్ప ముల్ప చెప్పడా కదా మా అంతే కిష్కిందే గగలు పోయారు. అల్ప ఈ వానరన్న పూర బుడెజల్లు మాత కాతొందులేరు మిగిలి ఏపబరిపేరు వండదు మిగిలిన తూలాగక్లి భారీ సంతోషానికి భారీ పొల్లకట్లు ఎదుకొని వేరు సీతగిల భారీ కుర్చి అండి అక్కలేను ఆ వానరైన పొంజోకులేని మాత భారీ గౌరవం అవుతుంది తమ్మానితుంది అక్కలేన సుఖ కష్ట విచారం అవుతుంది అక్కలే ఓడితిన మాత పొంజి సంతోషద పాత్రలేని మాత పండలిగే సీతే అక్కల్లా భారీ సంతోషాండు సందర్భుడు గంగా సుదేను గుహే కడపాయని బుక్క సురువగలు పత్తినంచిన ఆశ్రమవు ఆయనుడు అంచె ఆ రామన పొంజి అయనుడు జొత ఆయనంచిన ఆశ్రమ అవు భరద్వాజాశ్రమ అడిగి బతుదు ఒంతే సమయ అల్ప కుల్లుగా అని రామగు మనసాండిగే
0: అరసు అరసు కేందు ఆ ముని ననుడిత కరుణరసద బర్సధారెడు అరసు కేందు ఆ ముని ననుడిత కరుణరసద బర్సధారెడు అంతఃకరణ చండి పుండియాదు మునివరను పచరితుదు వాయుమగే హనుమంతడ పోదు ఈ భరతను సమదరికెమల్.

భారద్వాజ ఆశ్రమ పండుగా నింజ ఋషికలితో నచ్చిన జాగే అల్ప భారీ మంచి వ్యవస్థడు అక్కడ ఉండలేరు. ఆశ్రమ మలుతుంది వెతబేత శిష్యర్ని అక్కడ ఉండలేరు. అగిలి పొడితిన ఆమోద ప్రమోదకులు అల్ప పొడిన వ్యవస్థ ఉండు. భరతే రామను నాడుందు పోయినంచిన పుర్తుడు అల్ప నృత్య సంగీత ఇత్యాది కార్యక్రమంలో భరద్వాజ ఆశ్రమడు మలుదేరింది నాకు గుర్తాపడు. అంచా రామచంద్ర అడిగి వచ్చిన పుర్తుడు నన ఆయకు బోడితిన పూర ఉంది ఆతిథ్యను ఏతు సాధ్యను అది భరద్వాజీరు మలితెరిగే ఆయన తూద అనగా రామకు భారీ సంతోషాండు. అరేకు కారుగడ్డ బూరుదు అరణ ఆశీర్వాదను పడేది ఐదు బుక్క రామే ఆ ఆశ్రముడు ఉప్పునగానే హనుమంతను కైతడిగలు ఎత్తగే తులప హనుమంత నమ్మ ఇదే ముట్ట బత్త నన్న అయోధ్యకు ఒంతే ఉప్పును అండ బేగోడు సీదాపోదు అయోధ్యకు నమ్మ పొగ్గునెగు బదలు ఇంకులు బరందుల్లా పనిపించి వర్తమానను భరతకు తెరిపోవును అగత్య ఉండు. భరతైతే దానే మలుతుంది లేదు గొత్తిజ్జి ఆయకు పాతెర కొడుతుంది 14 వర్ష కరిగే బత్తు సేరువే పండుదు అంచే అది ఉంజువేలే గళిగే తత్తుండల ఆయన దానేళ్ళ మలుతోమే ఐక్యపడాదు. రామలక్ష్మణుడు బరొందులేరు పనపడ వర్తమానను ఆ భరతకి తెరిపోయారు దుంబొత్త ఈ పోడు పండుదు పనిపెగే అప్పగా రామదేవుడు పండునంచిన పాతెరును కేడుదు ఆజ్ఞే పండుదు అన్న కారుగడ్డ బురుదు హనుమంతే అల్పడితే పిదాడువి.